పంగరున పేద గవల సాంగకి దాదాశిలగా. అన్ తుజా రోజచా అనుభవ అసుని కితికి.